0: ఇలాంటి సిద్ధాంత వైద్యతలు నివారణలో అతనికి స్వదేశానికి కీలక సమస్యలుగా అంతకన్నా పెంచాలని ఇలాంటి విషయం కలగదు.
1: నక్కలి పాచయం గుడ్డు జోడ మసీ ఉసి అడవి.

0: కావలసిన పరమాత్మ తన ప్రసాదం నియమిత రూపంగా ఆయన కలిసిన ఆయన సుఖాయి స్వస్థత సురక్షిత పరివారం.
1: Thank you, Guru Baba, if you would rather. So, if you could, I'd be something.

0: అనేక సమయంలో అనుసరిస్తూ ఉంటారు రామూర్తి స్వామిజీ మాట్లాడుతూ రామూర్తి ఎవరైనా స్వామి రామూర్తి
1: తీసుకోవాలి.

0: ఈశ్వరావస్థ భవిష్య నిర్ణయానికి అనేసమయో
1: నాకు తదార్థకు ఎప్పటికు పరిగ్ఞ పని గలత్ మానసిక సమస్య పరాయంగా అసత్యం సక్స
0: సాధ్యో దవామకుల ఆత్మ సపనకు పక్షుగా నిర్ణయ కరం
1: తలాపై ఖులా ఖులా కరం సమాధాన నాకు పదార్థ వైద్య
0: నాకు పదార్థ మాత్రం తారా వసం స్వస్థర ఉజాలో భవిష్యం
2: రేడియో గురువాత ద్వారా జనహిత్ మజారీ సందేశ్.

సంఘాకు గౌరవ స్థాపించిన వాళ్ళ సంఘ నేతృత్వ ఐరన్ దర్శన్ ఖరణించుతాయి.